ప్రపంచ స్థితి ఉత్పత్తి లయ హుంస నిమిత్త భూత లీలాగ్రేత శక్తి యస్తా పరమేశ్వర ప్రభులై మీరు నమస్కార. యత్ కీర్తనం యత్ స్మరణం యదీక్షణం యత్ బంధనం యత్ శ్రవణం యదర్హం లోకస్య సద్భో విదినోతి కల్మషం తస్మై సుభద్రా స్రవస్తే నమో నమః. జస్కో ప్రభావలే, జస్కో కీర్తన గరణాలే, జస్కో ధ్యాన గరణాలే, జస్కో మనంద, జస్కో ప్రార్థన గరణాలే. ఏ శ్లోక పరలోక సుధారం చేస్తా పరబ్రహ్మ పరమేశ్వరుడై మీరు నమస్కార్. కిరాత హుణాంధ్ర పులింద పుల్కష ఆవీర కంకయ నాఖసాదయ అనిష్య పాప యదుపాశ్రియాశ్రియ శుద్ధంతి తస్మై ప్రభవిష్ణవి నమ. జస్కో కీర్తన గరణాలే, జస్కో ధ్యాన మనన గరణాలే, జస్కో కిరాత భయ హుణాంధ్ర భయ పులింద భయ పూలకష ఆవిర్ కంక ఏవన కషాదీయరు పని ముక్తి ఉంచన్ ఎస్తా పరమేశ్వర శ్రీమద్ భాగవత మహాన్ గ్రంథాలయ మీరు నమో నమ. శ్రీయపతి యజ్ఞపతి ప్రజాపతి ధియం పతి లోకపతి ధరపతి పత్రి పత్రి చాందక ప్రశ్ని సాత్వతాం ప్రసిద్ధతా మే భగవాన్ సతాం పతి యజ్ఞకా పతి లోకకా పతి విశ్వకా పతి బ్రహ్మాండకా పతి సర్వనాయక ఎస్తా పరబ్రహ్మ పరమేశ్వరులవారు ప్రకే నగతా పని ప్రభుకు పావు మమ్మీరు చిత్త సదైవ నాచిరోష్ భనికన చరణకు శివా మధ్యాహ్న గారి రాజా పరీక్షిత్ లై సుఖదేవ్ స్వామిని భాగవత కథకు ప్రవచన శుభారంభ గర్ను అవసంసారమా మహారాజ్ పరీక్షిత్ స్వబంధ ఉత్తమ్ కురా కి హో బంధ క్రిమా అంతే నారాయణ స్మృతి మనే అంతే మా భగవన్ నారాయణకు నామ సంకీర్తన ప్రభావకారీ హో అంతే నారాయణ స్మృతి భనేకు కురా కి మనే అంతే మా భగవన్ నారాయణకు నామ సంకీర్తన ఆపత్తి పరేపసి సమ్జనే వాళ్ళకు సమస్య పరేపసి సమ్జని భగవాన్ లాయి డ్యామ్మ ఠేస్లా భనేదేఖి సమ్జన్ తిన్ జనలై భగవాన్ లాయి ఆమాలై బాలై కాణబీజ వని తీయో సమ్జని హాత్ కాటే వని అయ్య ఆమ మన్ని అయ్యని బాహో మన్ని అయ్యని భగవాన్ మన్ని అయ్యని హామ్రు ఘరకు బుడో కొలే భనే సార్ అయ్యని హామ్రి బుడీ కొత్త గయోలి కొలే భనే సార్ పచి పచి భని బరు పచి ఎసే కారణలే అంతే నారాయణ స్మృతి అంతేమా భగవన్ నారాయణకు నామ సంకీర్తన ప్రభావ ఉత్తమ చ ప్రభుకు నామ భూల్న ఉదైన అంతిమ చరణమారే నారాయణ నారాయణ భజ ప్రాణే నారాయణ నారాయణ భజ ప్రాణే యో జీవన మరే పచే హుంచ ఖరానే నారాయణ నారాయణ భజ